అది ఎవరెన్న ఎఫొ కియవా దేవే హిందు ఎవరిం బుణెతె థిమమ్మెంగ్ ఎఫొతంగ్ ఈమాం విజయీమొయ్ హమ కశ్వరం ఎయి థిమమ్మెంగె వెరి రస్కలాంగె హదృతుం ఆ హక్కుతెదే హమ కశ్వరం థిమమ్మెం మీగె కురీగా వెస్ ముస్లిం కమ్గా వీమొయ్.

0: فضله ولتبتغوا من فضله ولعلكم تشكرون
1: ఎకలాంగే రహ్మవంతకము తియబామిహు ఆరాం కుర్మషాయి ఎకలాంగే ఫజ్లు వంతకమున్ దివ్వా రిజ్కు హోదుమ మసక్క కుర్మ ఎకలాంగే తియబామిహు నట్టక రేగండాయి దువాలు లెవ్వి ఎయి తియబామిహు శుకురు కుర్మట్టకే.

0: తిలవ అన్నాని అనే సిహాంబున తివనమలర్ కొమస్తనక ఫురాగెన్ దాషే గోసైస ఎం ఫురతమవేస్ దినాయక దావత్ దేనవే ఏ హిసాబున్ దిన లవన్న
1: కాకు కాకా
0: మీబుని అని సుజా
1: సుజా డాక్టర్ యాదో
0: సుజా అనిహా దేమ వాక దక్కంతివే పదెన్ సుజా బునాని తిమన్న ajang hiwani malikanne komme wahake den komme ta gossa asa emhuru tama sane dinakashe dawat den ehai sabun den hialan annani suja ge hialan annan tilawa
1: okay barab barabor tibave samasate ek inge demmi inge aditurulave film garna miturulave milawanne hisab dembune demenge